ఈనాటి అమృతవార్షిణి తెలుగు ప్రసారాన్ని ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మీ ముందుకు తెస్తున్నవారు మేడసాని శ్రీనివాసులు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, శ్రావణమాసం, శుక్లపక్షం, ద్వాదశి, ఆగస్టు నెల 24వ తేదీ ఈరోజు సోమవారం.

నేటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గానలహరి ఏకగాయకులు వి రామకృష్ణ గానం చేసిన చిత్రాల్లో నుంచి పాటలు వినబోతున్నారు.

కార్యక్రమానికి ముందుగా వినండి ఒక వేమన సూక్తి. తల్లి నెరుగువాడు దైవంబు నెరుగును, మన్ను నెరుగువాడు మిన్ను నెరుగు. మన్ను మిన్ను నేరుగా తన్ను తానెరుగరా, విశ్వధాభిరామ వినురవేమ. తల్లి దైవముతో సమానమని ఇంతకన్నా గొప్పగా ఎవరూ వివరించలేరు. మన్ను నెరగడమంటే ఈ లోకాన్ని తెలుసుకోవడం, లోకాన్ని తెలుసుకోవడం అంటే లోకములోని మంచి చెడులను తెలుసుకొని ఆ రెండింటికి ఉన్న భేదాన్ని అర్థం చేసుకొని వ్యవహరించడం అని అర్థం. మిన్ను నెరగడమంటే పారమార్థికతను ఎదగడం, ఆహం వరం నుండి తెలుసుకున్నప్పుడు తన్ను తానెరుగును అన్నాడు. తన్ను తానెరగడమంటే ఆత్మయే దైవమని తెలుసుకోవడం. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందు తల్లి యొక్క గొప్పతనాన్ని గూర్చి తెలుసుకో అన్నాడు. వేమన అనుబంధాలకు ఇచ్చిన విలువ అద్వితీయం. తల్లి గొప్పతనం తండ్రి గొప్పతనమే కాకుండా పిల్లనిచ్చిన మామ విశిష్టతను కూడా మహత్తరంగా వివరించాడు వేమన. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. సూక్తి విన్నారు కదా, ఇప్పుడు వినండి అంతరదీపబోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి జాలీభాయ్, రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై స్వరాజ్ దీపం లాంగలన మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు 12 గంటలకు రంగత్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కచ్చాల్, రేపు ఉదయం 6:15 సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు 8:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి

వస్తుంది. ఎంవి బొంబుక రేపుదయం 6:15 స్వరాజ్ దీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్ దీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి రాణిచంగ రేపుదయం 11:00 సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ నుంచి 1:00 స్వరాజ్ దీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు 2:30 స్వరాజ్ దీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది.

తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బారాటాంగ్ రేపు మధ్యాహ్నం 2:30 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కమోటా రేపు సాయంకాలం 5:00 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి నలంద రేపు ఉదయం 10:00 లిటిల్ అండమాన్కై వెళ్తుంది. తిరిగి అదే రోజు రాత్రి 9:00 లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి సెంటినల్ రేపు మధ్యాహ్నం 12:00 కార్ నికోబార్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు సాయంకాలం 4:00 కార్ నికోబార్లో బయలుదేరి లిటిల్ అండమాన్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్దీప బోటుల రాకపోకల సేవ సూచనలు విన్నారు. ఇప్పుడు వినండి వాతావరణ సూచన. అండమాన్ నికోబార్ దీవుల్లో రాబోవు 5 రోజుల్లో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వివిధ రకాలుగా ఈరోజు నుంచి కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈరోజు నుంచి 28వ తారీఖు వరకు మత్స్యకారులు సూచించడం ఏమనగా సముద్రంలో అలల తాకిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రతి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దాంతో తీర ప్రాంతంలో అలల అలజడి ఎక్కువగా ఉంటుంది. మత్స్యకారులకు అలర్ట్ సిగ్నల్స్ కూడా ఇవ్వబడతాయి. ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళేటప్పుడు అన్ని కూడా విధంగా వాతావరణ సూచనలు తెలుసుకుని వెళ్ళడం మంచిదని సూచిస్తుంది వాతావరణ శాఖ. మీరింతవరకు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి గానలహరి. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య గాయకులు వి రామకృష్ణ గానం చేసిన కొన్ని చిత్రాల్లోని పాటలు మనము వినవచ్చు. వి రామకృష్ణ గారు 20 ఆగస్టు 1947 విజయనగరం జిల్లాలో ఆయన జన్మించారు. 16 జూలై 2015 ఆయన హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన గాయకునిగా 1970వ దశకం నుండి ప్రముఖంగా ఆయన రాణించారు. ఆయన తన 20 సంవత్సరాల సినీ ప్రయాణంలో దాదాపుగా 200 చిత్రాల్లో 5000 పైగా పాటలు ఆయన పాడారు. అందులో ఎన్నో ఆనిమిత్యాలు ఉన్నాయి. అందులో నుంచి కొన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం. ముందుగా వినండి ఈ పాట.

0: శ్రోతలు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే, మనము ప్రతిరోజు ఏది అనేది కూడా మనకు తెలుసుకోవాల్సిన విషయాలే. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, దీనిలో భాగంగా కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునే ముందు దానికి.
1: India's greatest treasures are not just its monuments, they are its people, culture and untold stories. The Ministry of Information and Broadcasting through Prasar Bharati proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes or hidden destinations, your story matters. Create a 1 to 3 minute video, reel, documentary, podcast or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India, because every district has a story worth telling.
0: ఇప్పుడు మరొక పాట వినండి.

మీరింతవరకు నేటి గానలహరి కార్యక్రమంలో భాగంగా ఏకగాయకులు వి రామకృష్ణ గానం చేసిన చిత్రాల్లోని పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు విన్నారు. ప్రకృతి ఒసగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి మా అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవివ్వండి. మరి నమస్తే.

0: శ్రీ విజయపురం అని నున్నే మిన్కాతలోని ఇంగిలహారా. యూర్ ఐలెన్స్ యూర్ స్టోరీ అవర్ ప్రైట్ గంపనం హీ తిండ్రిజ్ఞన్ హీ నైన్హి హీ ఇన్ హి హంగితరే యే తరోక్ర క్రియేటర్స్ రాల తారిక్ ఆకుంగి కున్ పనం హీ అండమానే నికోబార్ ఐలెండ్స్ ఇప్త ఆవ్ ఇన్ ద స్టోరీ రే నవమే నవనాయ హేక్ ఇన్రిక్ నరంగి కున్ పనం హీ తనే తరోక్ర పనం ఈ అందంగముతకి తురే తక్ ఈ హముక్ తరే ఐలక్ తెనింగం జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ మినేయంగి ప్రోగ్రామ్ రమాక్ ఇంగం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫార్మేషన్ అండ్ బ్రోడ్కాస్టింగ్ తంగం ప్రసార్ భారతి ఇన్రీ నేనుంతహో హముక్ న్యువ తయి ఇనుప్ కంటెన్ ఈ తసా మినే తనెహెన్ రె తిన్రిక్ నెన్ హి ఆకుంగి కున్ బనం రే మినే కల్చర్ తరోహి తమినే టూరిస్ట్ ప్లేస్ తమినే తరోల్ కంగెన్ ట్రెడిషన్ హి ఇన్రీ హోల్ రె తప్త చీత స్టోరీ ఇప్ ఆకుంగి కున్ పనం తసా హి ఐ ఐ నికుబారి తయిప్ తహెన్ ఇన్రీ ni min in lahen ye ye vi vi up the hing sel the lu minutes of videos the vi navine ni story ni kun panam hi nenun min taning len up the mi hoy tangam district level ting len the da tani anai kan tarupi ingam state level ne 2 lakhs taning len ngach ingam national levels menangana tani lakhs taningen asu apri tahka tai tai registration hat min inde yin ngach ing tangamu el ngam views app rong nyaku ngam my views chuel ngam program ngat submit len a video ren luktaku igrane alang august chinget selip te luanai kahok alang august chinget abtel ngaku retak i a register admin en re
1: in joten min ka tel mat tamine tin ka ka
0: ure in sin hangitra ha yen hakup lehi ingila harap ngaj unoi street umin na hang nyu mine tin ka ka natik nyame uli min atakirang seeti ngitra ha yen na hakup hi he in juel madhi ingila harap uh man ngalun tare hangku an jinju ngiro tarahai yen hakupi hangrahai yen andarohi naro puyen pari nupmana e nupta puyen mufihi inumangki iuk ala holre miho in ai e mel in lahen aki ken nuplaen ye mehangkali ilun ngai yem ha pari ngaj adho me amsa tinrik enam holre hek uhman am asindra inri am inabhulre kanangen renupmin inkahame poro amatsa kanolo lanaka hek nuptaheng inri minabhulme ngamro jutai tehi aimihoy asin ke inlayan hulre asinaman ko aren upari am inupta jujlaen lek inupta lek pari ngaj inrung ipati terokun dan alaren na ipati adhang ngajeng asin ten jangaj ai na iptaheng kun holi adrehen man me amsa in lahen abu ma hol re amhang hang ere am telero ngoro ai sen ngen re pari ve kun hi na adhang no in lahen rohi ai asin ten o ai naptaheng hol o ib in lahen de parija nanga mufi kuyo atu atko atsa in lahen abhul re hongati in lahen jinju ho waya jehen jin ho karya lu jin ho waya kunrupa nup taheng jehen inri ngamrana nga an inri tamal an inhi ran nga tanup jinenen hul re ran nga tapi hul re rai nga tahanangin hulre nuptaheng inri inhi ayye tarik. Ta'i, uh inyi rai nga taha hangin loon man tahulre saare tare anguan takirang na inhi. hoye tahangne tinkuk tahlin lang ingil harap natikuk nyame.

0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్ల
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఎన్నాయా అదో
2: श्रोताओं, अब आज के कार्यक्रम को अब यहीं पर देते हैं विराम। शुभ रात्रि।